0: ఈ మూగ చేల మజ్జిగ మారుండేనానో అగి మగి తెప్తేనానో అలా ఫుల్ల పతరా యాకే గురి నగ జఫాన్ సలగ దిచి తముగేత అంగతు తు క్వైంగ్ గెగర్ అనన్ కేయాత అవగి ఆతే గుడి గుడి కొల్ల కొల్ల mpaka kifuniko na funguka Taji FM hello mami jonjo Taji FM hello are it's magna legal ji tadmiya na Taji FM hello majgu tilil tiket siyat ji tha gaul de gade siyat ji tha bwana majgu tilil si Taji FM hello
1: hello
0: na ji ji na
1: ngana gile kit
0: gidiya daga ziya da tsawo don gata da ne Taji FM hello
2: ade ne malo kanso kanso jorgo ne ni amune ti tamuge
0: wella wella kabisa bwana ngo jijio
2: antoni na ne gutoro da mi glass te ne wi nago ami ndani ami ndani
0: kunga bisika sada sada jita gutoro areas committee da Taji FM hello
3: karibu chana kan program kwa met county ati kiti chimamus kabisa mi gromo
0: kunga bisika bi gabu limbo gromo areas committee chimamus Taji FM hello Bole sana teche ngwe nisa iwego fire Kule jita kimi tenpa moja di mwisho mambi nato ligile Yes mambi nato ligile barko kimanuel kumi teno lomba ketigo ikeyo sauta Kule kimi tena ni asante sana bwana nato ligile chepeti lomba kaburo